0: బలిం సమర్పయామి నమస్కరోమి. తర్జనం భవబీజానాం అర్జనం సుఖసంపదాం తర్జనయ్యమదూతానాం రామ రామేతి గర్జనం శ్రీ సీతారాం రామ్ మహారాజకే. సందమణే పరమారథే భేషధరే యమదూత్ రామ్ నామ కీ గర్జనా భాగయామదూత్ శ్రీ సీతారాం రామ్ మహారాజకే. శ్రీరామ్ లలా భగవాన్ కే, శ్రీ హనుమాన్ జీ మహారాజ్ కే, జయ జయ శ్రీరామ్,
1: జయ జయ శ్రీరామ్,
0: జయ జయ శ్రీరామ్,
1: జయ జయ శ్రీరామ్,
0: జయ జయ శ్రీరామ్.